సరిహున గయా హనుమాత సైత, వాయు సరిహున గయా హనుమాత సైత, ఆకాశ మార్గ గరి కుదార హనుమా.